ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వస్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకులు నికుసర్దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్, రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్, ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్

0: ఉత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధోకి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషి హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्र में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే

0: एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे।
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
1: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గుర్గ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్య దేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని రెండవ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: సఖులు, ఈనాటి మహిళా మండలిలో ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యురాంటు సమర్పించే కదంబ కార్యక్రమం విందాం.
1: శ్రీమతులు సురేఖ, రమా రాజ్కుమార్, నివేదిత, రుక్మిణి, శ్రీలలితల వరలక్ష్మీ స్తుతితో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా?

0: మన సమాఖ్య సభ్యులు శ్రీమతులు మాణిక్యమ్మ సీతగారులు సామెతలతోనే కబుర్లాడుకుంటున్నారు. సరదాగా ఆలకిద్దాం రండి.
1: మాణిక్యమ్మ బాగున్నారా? మొన్న మీరు వెళ్ళిన ప్రయాణం బాగా జరిగింది కదా. అయినా లేడీకి లేచిందే పరుగన్నట్లు అలా వెళ్ళిపోయారేంటండి?
2: అవును సీత, సడన్గా వెళ్ళాను. అయితే ఆదివారం కాకపోతే సోమవారం అన్నట్లు ఎప్పుడు టిక్కెట్ దొరికితే అప్పుడు కొనమన్నాను. కానీ మా చెల్లెలు మాత్రం తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా రాలేదు. అసలు మేము బయలుదేరగానే ఆదిలో హంసపాదం అన్నట్లు ట్రాఫిక్ జామ్ అయ్యి మెల్లగా నత్తనడకలా చేరాము.
1: పోనీలే తల్లి, నిదానమే ప్రధానం అన్నట్లు జాగ్రత్తగా చేరారు. మరి ఆలస్యం అయి ఉంటే మాత్రం ఆలస్యం అమృత విషయంలాగా ట్రైన్ అందుకోలేకపోయేవారు. ఎలాగైతేనే మీ కొత్త బంగారు లోకం అంటే మీ చిన్నప్పటి ఊరు దూరపు కొండల నునుపులాగా లేదు కదా, బాగా మారి కొత్తగా ఉందా?
2: నిజంగా బంగారు లోకమే. పైగా ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అక్కడ కలవాలనుకున్న స్నేహితురాలు సరోజ ట్రైన్లోనే ఎదురైంది. కానీ ఆమె కూర్చున్నది మొదలు కొండవీటి చాంతాడులాగా ఆమె సమస్యలు చెప్తూనే ఉంది. మరీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండలేను కదా. అలాగని ఉచిత సలహాలు ఇవ్వలేక ఆమెను కాస్త పొగుడుతూ, పళ్ళున్న చెట్టుకే కదా దెబ్బలు, మీరు అందరికీ సహాయం చేస్తారు కాబట్టి ఏదో సమస్య వస్తుందని సర్ది చెప్పాను.
1: నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అన్నట్లు ఆమె సంగతి అందరికీ తెలుసు. అయినా శంఖంలో పోస్తేనే తీర్థం కానీ మీరు చెప్పారు కాబట్టి బాగుంది. మరి ఈ నెల ఆఖర్లో అనుకున్న విహారయాత్ర విశేషాలు తెలిసాయా? అయినా మాణిక్యమ్మ ఉటికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కగలదా అన్నట్లు మనం అంత దూరం నడవగలమా? ఆ ఎత్తు ప్రదేశాలకు ఎక్కగలమా? కాకపోతే విడిచిన బాణం గడిచిన కాలం మళ్ళా రాదు కదా. ఇంత మాత్రం ఓపిక ఉన్నప్పుడే వెళ్దాంలేండి.

0: నాకు వచ్చి ముంత దాచినట్లు మీ రాక ఎందుకో నాకు ముందే అర్థమైంది. నాకు మన సరోజు చెప్పిన విషయాలు ఏంటంటే అన్ని చాలా ఈజీగా చూడగలిగిన ప్రదేశాలుట, కష్టమే లేదని అంది. కానీ సరోజ ఒట్టి చేతులతో మూరలు వేయగలదు, గోరంత కొండంతులుగాను చెప్పగలదు తెలుసా. ఏదో చాలా కష్టపడి చేసినట్టు గడ్డివాములో సూది వెదికినట్టు చెప్పింది. నాకు తన మాటలు నమ్మటం కొంచెం ఇబ్బందిగానే ఉంది.
1: అవును, ఆవిడ గచ్చకాయల డబ్బాలో అందించినట్టు డబడబామని మాట్లాడుతుంది, కానీ అన్నింటికీ తల తోకలేని విషయాలే. పైగా గురువింత తన కిందనున్న నలుపు ఎరగదు అన్నట్లు అందరిపైన చాడీలు చెప్తుంది. మనం జాగ్రత్తగా పాము చావకుండా భర్త విరక్కుండా మాట్లాడి పని సాగించుకుంటాం, కానీ నాకు ఆవిడతో చర్చ అంటేనే పచ్చివలక్కాయ గొంతులో పడ్డట్టు ఉంటుందండోయ్. పోనీ, జానకితో మాట్లాడితే సరి.
0: అమ్మో జానకిన, తా వలిచిన రంభ తా మునిగినదే గంగ అన్నట్లు తను చెప్పిన మాట మనం వినాల. మాటలు కోటలు దాటుతాయి గాని కాలు గడప దాటదు కదా. ఏముంది, అంతా బాగా జరిగిపోతుందిలే అని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లు మాట్లాడుతుంది కదా. అయినా మనం వెన్న దగ్గర పెట్టుకుని నేతికి వెతికినట్టు కాకుండా మన రాజ్యం కంపెనీ ద్వారా వెళితే మంచిది. వాళ్ళు బహుజాగ్రత్తగా పొరిగింట చూడరా నా పెద్ద చెయ్యి అని దుబారు చెయ్యరు. పైగా ఏటులో వేసినా ఎంచి వెయ్యి అన్నట్లు పొదుపుగా కూడా అన్ని సదుపాయాలు చేస్తారు కదా.
1: అవును, మంచి పనే. కానీ పిల్లిమెడలో గంట ఎవరు కడతారు? అయినా ముళ్ళు లేని గులాబీ పువ్వు ఉండదు కదా. కొంచెం కటువుగా మాట్లాడినా వానైనా ఎండైనా తప్పక చెప్పిన పని చేస్తారు కదా. ఆహార విషయం కూడా టైంకు ఇస్తారు. మనమంతా తింటే ఆయాసం, తినకపోతే నీరసం వాళ్ళం కదా. మరి మిగతా స్నేహితురాండ్రు తామరాకుపై నీటబుట్టులాగా పట్టి పట్టినట్లున్నారు. ఇంకా ప్రతివారు తా దూరం సంగు లేదు, మెడకొక డోలు అన్నట్లు కాకుండా తక్కువ లగేజ్తో ప్రయాణం చేస్తేనే హాయిగా ఉండగలం.
0: బాగా చెప్పావు సీత. కొంతమంది మసిపూసి మారేడికాయ చేసినట్లు మరొకరిపై వారి బరువును పెట్టి తేనె పూసిన కత్తిలాగా మాటల్లోకి దించి వారి పని ముగిస్తారు. అలా మనం ఏమారకపోతే అందితే తల లేకపోతే కాళ్ళు అన్నట్లు చేసి పని సాధిస్తారు. మనమేమో వారిలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేము కదా.
1: అవునండి, బాగా పొద్దుపోయింది. మా మనవడు వచ్చే వాళ్ళయింది, వాడు పిట్ట కొంచెం కోతగనం అన్నట్లు పెద్దగా మాట్లాడి ఊడుం పట్టలాగా పని కావాలంటాడు. మరి వస్తానే.
2: ఇప్పుడు ఒక బృందగీతాన్ని విందామా?

0: వెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా.
1: ఒంటరితనం వద్దండి, కలిసుంటేనే ముద్దండి అంటున్నారు మన శ్రీమతులు లలితా సుధాకర్, శోభారాజ్, సుశీల గారు. ఎందుకనో
2: ఏంటి అలా ఆలోచిస్తూ కూర్చున్నారు? అందరూ బాగున్నారు కదా, అసలు ఒంటరిగా కూర్చుంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి. జాగ్రత్త.

0: అవును లలిత, ఒంటరితనం అంటే తనకెవ్వరూ లేరు అనే భావన. ఒకవేళ ఉన్నా మనసు విప్పు మాట్లాడుకోలేని స్థితి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో ముఖ్యంగా కుటుంబ సంబంధాలు కుంటుపడుతున్నాయి. ఈ సమాజం యాంత్రికంగా మారి బంధాలు అనుబంధాలకు విలువ తగ్గిపోతున్నది. సృష్టిలో ఏ జీవి అయినా ఒంటరి కాదు. ఏ జీవి పుట్టాలన్నా తల్లి తండ్రి కావాలి. ఏ మనిషి కానీ జీవి కానీ తనంతటి తాను పుట్టలేదు. తప్పనిసరిగా పరులతో మాటలు కలపాలి, స్నేహం పెంచుకోవాలి, పరోపకారం, ఇతర కష్టాలలో పాలు పంచుకోవడం వంటి గుణాల వలన మనకు ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడైనా మనసు శరీరం అలసిపోయినప్పుడు ఏకాంతత ప్రశాంతత అవసరమే, కానీ ఎల్లప్పుడూ కాదు.
1: అవును శోభ, ఒంటరితనం అనేది మనిషి శాపంగా మారకూడదు. మనలో కలిగే ఆత్మవిశ్వాసం మనను 10 మందిలో చేర్చి జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. మనిషి సంఘజీవి. యాంత్రిక జీవితంలో మనుషుల్లోని మనసుల మధ్య సాన్నిహిత్యం తగ్గి ప్రతివారు మరమనుషుల్లా తయారవుతున్నారు. ఎంత గొప్పగా గౌరవింపబడుతున్న మన కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కుటుంబ వ్యవస్థ పటుత్వం తగ్గిపోవటం వలన విపరీత పోకటలు చోటు చేసుకుంటున్నాయి. చాలామందిలో అభద్రత భావం కలిగి ఆందోళన వలన ఎవరితోనూ కలవలేకపోతున్నారు. యంత్రాలు మనకి ఇచ్చే ఆనందం కన్నా మనుషులు ఇచ్చే మమకారం జీవితం పట్ల ఆశ చిగురింపజేస్తుందని మనం తెలుసుకోవాలి. సన్నిహితుల సలహాలు, కౌన్సిలింగ్ను సహనంతో విని ఆచరణలో ఉంచితే పరిపూర్ణ ఆనందం పొందగలుగుతామండి. ఈ ప్రకృతిలో మనిషి ప్రతి వాటితో అవినాభావ సంబంధం ఉంది. ఒంటరిగా ఎవరూ అభివృద్ధి చెందలేరు. మనకు మనమే చక్కని సంకల్ప సిద్ధి కలిగించుకోవాలి. కృషి చేస్తే కొత్త విషయాలు తెలుసుకోవంటే మన అనుభవసారంతో మనలో నైపుణ్యం పెంచుకోగలం.
0: నిజం చెప్పారు సుశీల. కొంతమందికి ఒంటరితనం చాలా ఇష్టం. ఎవరితో కలవరు, మాట్లాడరు, సలహాలు వద్దు, ఎదుటివారి భావాలకు కూడా విలువ ఇవ్వరు, హాస్యపు మాటలకు కూడా నవ్వలేరు. పాపం, పైగా వారి మాటలు కూడా ముక్తసరిగా ఉంటాయి. ప్రతి మనిషికి స్పందించే గుణం ఉండాలండి. అది ఉంటేనే మనలోని మానవీయతను తట్టి లేపి దాన ధర్మాలు చేయటం, ఇరుగు పొరుగు వారికి సహాయం చేయటం, సమాజ సేవ చేయటం, పల్లెల్లో పిన్నా పెద్దలకు చదువుకు జీవనోపాధికి తగిన సహాయం చేయటం లాంటివి చేస్తే ఒంటరితనం ఎందుకు వస్తుంది చెప్పండి? ఇలాంటి కార్యక్రమాల ద్వారా మానసిక ఆనందం, తృప్తి కలుగుతాయి. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలం. మన జాతి ప్రగతి పథంలో నడుస్తుంది. కుల మత భేదాలు లేకుండా కుటుంబాల కలహాలు, ఆవేదనలు తగ్గి సహజీవనం సాగిస్తే దేశం కూడా పురోగమన మార్గంలో పయనిస్తుంది.
1: అసలు ఒంటరితనం నుంచి మనమందరం అనే మాట మన భావనలో వస్తే చాలు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇది మన యువతకు నేర్పించాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా యవ్వన దశలోనే సర్దుబాటు గుణంతో సకాలంలో ముందడుగు వేస్తే నాకు వీలు కాదు, నాకు తెలియదు, నేను చేయలేను అనే భావన రాకుండా ఆత్మన్యూనతా భావం వలన ఒంటరితనం రాకుండా ఆశాభావంతో మెలుగుతారు. ఏకాగ్రంగా ఉంటే ఎంతటి మేధావైనా ప్రతికూలంగా యోచిస్తూ అంతా శూన్యం అనే భావంతో ఉంటారు. పెద్దవారైనా చిన్నవారైనా సాంఘిక బలంతో ముందంజ వేసి సంతోషంగా ఉండగలరు. 100 ఆలోచనల కన్నా ఒక్క ఆచరణ మేలు అన్నట్లు మన స్తోమతను బట్టి ముందుకు సాగాలి. మొదట మనలో దీపం వెలగాలి. అంటే ఒత్తి, చమురు, ప్రమిద, అగ్ని ఉంటేనే కదా దీపం వెలుగుతుంది. అలానే 10 మంది సహాయంతో ప్రకాశించవచ్చు కదా.
0: ఈ ప్రపంచం నాకొద్దు అని దూరం పెట్టినప్పుడు, ఈ సంఘం ఏదో చేస్తుంది, ఏదో ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం. మన జీవితం క్షణికమే. ఈ లోకానికి మనం అతిథులం. ఈ లోకమంతా నాది, జీవులంతా నావారు అనుకోండి. ఇంట్లో గార్డెన్ పెంచి ప్రతి చెట్టులోని చిగురును పువ్వును స్పర్శించండి. ఆ స్పర్శకు అవి ఆనందంగా మనకు పచ్చదనాన్ని ఆశ్చర్యాన్ని ఇస్తాయి. అలా ప్రకృతిలో ఐక్యం కండి. నిద్ర లేచిన వెంటనే సూర్యోదయం చూడండి, ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో. ప్రతిరోజు గుడికి వెళ్ళండి. వెళ్ళి దేవుడితో కొంతసేపు ప్రశాంతంగా మాట్లాడండి. ఇలా ఒంటరితనాన్ని దూరం పెట్టండి. మనం ఒంటరి కాదు. మనది వసుదైక కుటుంబంగా మనం మార్చుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా జీవిద్దాం.
1: ఆంగ్లంలో ఏ లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. ప్రతి మనిషి వారికి నచ్చిన మెచ్చిన వ్యాపకం అనే దాన్ని పాటిస్తే ఏ ఒంటరితనమో దరిచేరదు. ధ్యానం, యోగా, వ్యాయామం, దైవ కార్యక్రమాలు, స్నేహ బృందాలతో సరదాలు, పుస్తక పఠనం, హస్తకళలు, ఆటలు, పాటలు సమయమే సరిపోదు. ఇంకా ఒంటరితనం ఎలా ఉంటుంది?
2: భారతదేశ చేనేత పరిశ్రమ గురించి, చీరల గురించి శ్రీమతులు రమ, చంద్రిక, రుక్మిణి, శ్రీ

0: లలిత కబుర్లు చెప్పుకుంటున్నారు. విని మనం కూడా మంచి చీరలు కొనుక్కుందాం రండి. భారతదేశంలోనే చేనేత కళలకు చాలా కాలంగా ప్రసిద్ధిత కనిపిస్తోంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన గృహ పరిశ్రమగా కొనసాగుతోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువ శ్రమశక్తికి ఉపాధి కల్పించే రంగం చేనేత పరిశ్రమనే. మగువల మనసులను దోచే మన చీరల నైపుణ్యం, ప్రముఖ నేత శైలులు గురించి తెలుసుకుందాం. రమ, చంద్రిక, రుక్మిణి, మీకు తెలిసినవి చెప్తారా?
1: చెప్తాను లలిత. నాకు బ్రొకెట్ చీరలంటే చాలా ఇష్టం. వారణాసి కేంద్రంగా గుర్తింపు పొందిన వస్త్రాలు బంగారు వెండి జరీదారాలతో రూపొందించే అద్భుతమైన నమూనాలు. ఈ చీరలకు ప్రత్యేక ఆకర్షణ ఇంకొకటి బాల్చూరి. పశ్చిమ బెంగాల్లోని మర్షిదాబాద్ సమీపంలోని బాల్చూరి ఈ ప్రాంతంలో తయారవుతాయి. ఈ చీరల్లో అంచులపై మానవాకృతులు, కథాచిత్రాలు నేయడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. ఈ చీరల తయారీలో స్వచ్ఛమైన మల్బరీ పట్టును ప్రధాన పదార్థం, తెలుసా?
2: అవును, నాకు మహారాష్ట్రలోని పైటాన్ చీరలు చాలా ఇష్టం. పూర్తిగా చేతిలో నేసే ఈ వస్త్రాలు ఇరువైపులా ఒకే రకంగా కనిపిస్తుంది. పైగా ఇది అక్కడ సాంప్రదాయ వివాహ వస్త్రంగా కూడా గుర్తింపు పొందింది. ఇంకా ఇక్కత్ భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన నేత కళలలో ఒకటి. నేయటానికి ముందే నూలుకు రంగులు వేస్తారు. గుజరాత్లోని పటోలా, ఒరిస్సాలోని బందా మరియు ఆంధ్రాలోని ఇక్క సంప్రదాయాలు ఈ కళకు గుర్తింపు.
1: మధ్యప్రదేశ్లోని చందేరి పట్టణంలో చేసే ఈ చీరలను సున్నితమైన అల్లిక, తేలికైన వస్త్రం, మోసే ఆకృతి ఈ చీరల స్పెషాలిటీ. నేను మొన్న కోల్కతా వెళ్ళినప్పుడు జామ్దాని చీరలు 4 కొన్నాను. ఇది ప్రాచీన నేత కళ. ఈ నేత మస్లిన్ వస్త్రంపై రూపొందించి సున్నితమైన పూలు, రేఖాగణితము నమూనాలు ప్రసిద్ధి. నలుపు, తెలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులను బంగారు రంగుల కలయికతో తయారు చేసే వస్త్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి. సుమా,
3: రమా, నాకు రాజస్థాన్లో ఖైతాన్ ప్రాంతాల్లో తయారు చేసిన కోటా డోరియా చీరలు చాలా ఇష్టం. ఇంకా తెలంగాణలోని పోచంపల్లి చీరలు కూడా బాగుంటాయి. సుమారు 100 గ్రామాల్లో ఈ నేత సంప్రదాయాలు ఉన్నాయి. సిల్క్ సిటీగా పేరు పొందిన పోచంపల్లి అటు పాత ఇటు నవీనమైన కళకు ప్రతీకలు.
2: మీరు ఎప్పుడైనా ఒడిశాలోని బెహ్రంపూర్ చీరలు కొన్నారా? ఇక్కడ తయారయ్యే పట్టా చీరలు స్త్రీలకు, జోడా వస్త్రాలు పురుషుల కోసం రూపొందిస్తారు. బెర్హంపూర్ ఆలయ శిఖరాలను పోలిన ప్రత్యేక నమూనాలు ఈ నేతల ప్రత్యేక ఆకర్షణ. పూరి జగన్నాథ్ ఆలయ సంప్రదాయాలతో ఈ నేతకు అనుబంధం ఉంది. ఇంకొకటి, బీహార్లోని భగల్పూర్ ప్రాంతం తుస్సార్ పట్టు ఉత్పత్తికి ప్రసిద్ధి. అడవులలో పెరిగే పట్టు పురుగుల నుండి పట్టు ఉత్పత్తి చేస్తారు. సాల్, సాజ్, ఓక్, అర్జున్ వంటి చెట్లపై పెరిగే పురుగుల వల్ల ఈ పట్టుకు సహజమైన మెరుపు, ఆకృతి లభిస్తుంది. పలు రకాల నేతలు చెప్తూ మన కంచి పట్టు నేతల గురించి మర్చిపోయామే.
1: అవును చంద్రిక, మనకి చెన్నైకి అతి సమీపంలో ఉన్న కంచి, కాటన్ మరియు కంచి పట్టు చీరలు ఎనలేని విశిష్టత. మన్నిక పేరు ఎప్పుడూ మారదు. ఇది చాలా కాలం క్రిందట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు నేత సాంప్రదాయాన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. శరీరం, అంచు మరియు పళ్ళు వేరువేరుగా కలిపే ప్రత్యేక పద్ధతి ఈ చీరలకు అధిక మన్నిక అందిస్తుంది. హిందూ పురాణాలతో కూడా ఈ నేత ముడిపడి అత్యంత విలువైన పట్టు చీరలతో ఒకటిగా నిలిచింది. ఇంకొకటి తెలుసా, కేరళకు చెందిన కసవు చీరల కట్టుకున్నావా రుక్మిణి? మన లలితకు క్రీమ్ రంగుపై బంగారు అంచుతో కలిపి రూపొందించే ఈ చీర అంటే చాలా ఇష్టం. కేరళ మహిళల సాంప్రదాయ వస్త్రధారణలో దీనికి ముఖ్య స్థానం.
0: అవును, మధురైలో తయారయ్యే సుంగుడి చీరలు కూడా బాగుంటాయి. చీరపై కనిపించే వేలాది చుక్కల వలన దాని తయారీ ఎక్కువ రోజులు పడుతుందిట. ప్రతి ముడిని చేత్తో కట్టడం దీని ప్రత్యేకత. ఇంకా మంగళగిరి చీరలు, చారలు, చెక్స్తో కూడిన చీరలు అంతర్జాతీయ ప్రసిద్ధి. చంద్రిక, అహింసా పట్టు చీరలు ఎక్కడ దొరుకుతాయి?
2: ఈశాన్య భారతంలో అస్సాంలోని ఎరి అనే ఆముదపు మొక్కకు సంబంధించినది. ఈ ఎరి పట్టులో పురుగులకు చంపకుండా నూలు సేకరిస్తారు. అందు

0: అందుకనే దీనిని అహింసా పట్టు అంటారు. ప్రపంచంలో జపాన్ వారు ఇష్టపడే ముంగా పట్టు కూడా అత్యంత విలువైన అరుదైనది కూడా. ఇందులో రసాయనాలు వినియోగం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేత పరిశ్రమ కళ మాత్రమే కాదు, మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, శిల్పకళ నైపుణ్యానికి ప్రతిబింబం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళలను మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి.
1: రామనామ స్మరణతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మలెపుదండలో ఇంతవరకు మహిళా మండలి స్త్రీల కార్యక్రమం విన్నాం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్, మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 26వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, ఆపాత మధురాలైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

సు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి పథకం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. పంట కోత అనంతర దశకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రకృతి వైపరీత్యాలను ప్రాంతీయ అసమానతలను నివారిస్తూ రవాణా వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్

0: 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాక్ 26 జులై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలం కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలోనూ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: Nivalula anantaram speaker Om Birla prashnottaralanu prarambhinchadaniki prayatninchaga pratipaksha sabhyulu కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను 12:00 వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
3: सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाए.
0: सामाजिक कार्यकर्ता सोनम वांगचुक निराहार दीक्षण विरमितुकोवालने निर्णय విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధ్యా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధ్యా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి

0: స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బెరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవీ బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా
1: ఆకాశవాణి నేరం 12:40.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.
1: நூறு புள்ளி 1 MHz FM கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக அரக்கோணம் SS யுவராஜ் இயற்றிய பாடலை பாடியவர் தேவதாஸ். பாடலுக்கு இசை ஷியாமலா சாமி.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. కార్గిల్ యుద్ధంలో మన భారతదేశం సాధించిన విజయానికి 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన భారతీయ సేనల శౌర్య పరాక్రమాలను, త్యాగనిరతిని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ విశేషాలను తెలుసుకుంటూ చక్కని పాటలను వినేద్దాం. ముందుగా లీడర్ చిత్రానికి నకాషాజీజ్ పాడిన వేటూరు సాహిత్యం విందాం. సంగీతం మిక్కీజే మేయర్.

ఎండాకాలం రాగానే అమ్మో వేడి అంటూ ఏసీలు కూలర్లు వేసుకుంటూ ఉంటాం. ఎండ తగ్గి కాస్త చలిగాలులు తగలగానే స్వెట్టర్లు మంకీ క్యాప్లు అంటూ చలి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూ గడ్డకట్టించే చలిలో వణుకుతున్నా కూడా వాతావరణ పరిస్థితులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దేశాన్ని రక్షిస్తున్న మన వీర జవాన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మన మంచుకొండ భారతీయులకు కొండంత అండ. యువసేన చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: จะยุบก็ก้องแม่มานี่ก็เอาบ่าวแบบม
1: อมารีఈ మంచుకొండల్లో నిత్యం మన సైన్యం అప్రమత్తంగా ఉంటూ వేల అడుగుల ఎత్తులో కావలి కాస్తూ ఉంటుంది. ఇక్కడ మన జవాన్లకు ప్రధాన శత్రువు ప్రకృతే. ఎందుకంటే ఇక్కడ శీతాకాలంలో పగలు 7 గంటలు మాత్రమే ఉంటుంది, మిగిలిన 17 గంటలు చిమ్మ చీకటి, గడ్డకట్టే చలి, ఉష్ణోగ్రత దాదాపు -50 డిగ్రీలు ఉంటుందట. ఇలా అసలు ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితులలో సైన్యానికి అవసరమైన సరుకులు చేర్చాలంటే ఎంత సాహసమో అర్థం చేసుకోవచ్చు. పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి హెలికాప్టర్లలో ఇక్కడికి సరుకులు చేరవేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ పాట విన్నాక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

విన్న పాట రంజిత్ గానం, సాయి శ్రీహర్ష సాహిత్యం, మణిశర్మ సంగీతం, చిత్రం అతనొక్కడే. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా దారుణంగా ఉంటాయట. ఎంతలా అంటే ఒక్కోసారి నిద్రలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందట. అందుకే వీరికి గంటల తరపుడు నిద్రపోయే అవకాశం కూడా ఉండదు. మరి స్థలాభావం వలన సామాన్లపైనే నిద్రిస్తూ ఉంటారట. ఇక తుఫాన్ల వంటివి వచ్చే సూచన కనిపిస్తే జవాన్లందరూ ఒకరినొకరు తాళ్లతో కట్టేసుకుంటారట ఎగిరిపోకుండా. అన్ని ఏర్పాట్లకు ఫైబర్నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారట. ఒకవేళ స్టీల్ వాడితే అది తగిలి గాయం ఏదైనా అయితే శరీర భాగాలు సెన్స్లెస్ అయ్యి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుందట. గాయాలు మానడానికి కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. సరే, మరిన్ని విశేషాలు మరో పాట విన్నాక తెలుసుకుందాం. సిరివెన్నెల సాహిత్యం, మణిశర్మ సంగీతం, పార్థసారథి గానం విందాం. చిత్రం యువకుడు.

0: ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మంచును తొలగించుకుంటూ ఉండాలి. మంచును కరిగించి నీరుగా మార్చాలంటే 3 గంటల సమయం పడుతుందట. ఇక్కడ వాహనాలకు చైన్ వేసి నడుపుతారట, లేదంటే మంచులో స్కిడ్ అయ్యి లోయల్లోకి పడిపోతాయట. అర్ధరాత్రి సమయాలలో మాత్రమే మన సైనికులు పెట్రోలింగ్ చేస్తారట. ఆ సమయంలో అయితే గాలివేగం తక్కువగా ఉండి నక్షత్రాలు చందమామ వెలుగులో మంచుకొండ పరిసరాలు స్పష్టంగా కనపడతాయట. మరిన్ని విశేషాలు మరో పాట విన్నాక తెలుసుకుందాం. కార్తీక్ సునీత పాడిన చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: Aí meu irmão tá chegando no pedaço, meu compadre Zé Carlos vai dizer o pagode da melhor qualidade. Você manda na mão, solta o beijo, meu irmão.

చెప్పారు కదరా ఎన్నో చిట్కాలు. ఇక ఈ ప్రాంతాలకు వెళ్లే సమయంలో మన సైనికులు మోసే బరువు దాదాపు వాళ్ల బరువుతో సమానంగా ఉంటుందట. అలాగే ఇక్కడ పగటి సమయంలో సూర్యుణ్ణి ప్రత్యక్షంగా చూస్తే కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందట. అందుకే ఇక్కడ వీరికి ప్రత్యేకమైన దుస్తులు, శారీరక రక్షణ సామాగ్రి అందజేస్తుంది మన ప్రభుత్వం. మరి ఇటువంటి విపత్కర పరిస్థితులతో మన సైనికులు నిత్యం సహవాసం చేస్తూ ఉండగా శత్రువులు మన భారత భూభాగంలోకి చొరబడితే ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ మన సైనికులు భయపడలేదు, వెన్ను చూపలేదు, వెనుకడుగు వేయలేదు. తమ అద్భుత ప్రతిభా పాఠవాలను, ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రుసేనలను తరిమి తరిమి కొట్టారు. అదే కార్గిల్ విజయం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 26వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో కార్గిల్ విజయ్ దివస్ గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరి 1999వ సంవత్సరంలో శత్రుసేనలు ఆక్రమించిన వ్యూహాత్మక ఎత్తైన ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఇంకా అటువంటి ఎత్తైన పరిస్థితుల్లోని సవాళ్లను అధిగమించి మన భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ను ప్రారంభించాయి. జూలై 26వ తేదీన యుద్ధం విజయవంతంగా ముగిసింది. ఇది మన భారతదేశ విజయానికి ఇంకా భారతీయ సేనల శౌర్యానికి త్యాగ నిరతికి నిదర్శనం.

విన్న పాట టిప్పు అనురాధ శ్రీరామ్ పాడిన భువనచంద్ర సాహిత్యం, సంగీతం చక్రి, చిత్రం అనగనగా ఓ కుర్రాడు. అదిగో నాటి నుంచి జూలై 26వ తేదీని కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నాం. అయితే మన దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే ప్రయత్నాల్లో ఎందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అమరులైనారు. వీరందరికీ గౌరవ వందనాలు సమర్పిస్తూ సరిహద్దులను రక్షించడంలో మన భారత సాయుధ దళాల పాత్రను గురించి యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్గిల్ విజయ దివస్ ప్రాముఖ్యత.

విన్న పాట విశాల్ దదాని బృందం పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ సంవత్సరం జూలై 14వ తేదీన న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుండి లడఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు 13 రోజుల శౌర్య విజయ్ యాత్ర అనే స్మారక మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించబడింది. కార్గిల్ యుద్ధంలో విజయాన్ని సాధించిన భారతీయ వీరుల ధైర్యం, సంకల్పం, అత్యున్నత త్యాగానికి గౌరవ సూచకంగా ఈ యాత్రలో ప్రస్తుత మరియు విశ్రాంత రక్షణ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో సహా 28 మంది రైడర్లు ఉత్తర హిమాలయాలలోని కఠినమైన భూభాగం గుండా 1900 కిలోమీటర్లు ప్రయాణిస్తారట. ఈ యాత్రా నినాదం ఒక ప్రయాణం, ఒక దేశం, ఒక వందనం.

విన్న పాట మల్లికార్జున్ గళం, మణిశర్మ సంగీతం, చిత్రం ఒక్కడు. ఈ యాత్ర సందర్భంగా రైడర్లు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం యొక్క పవిత్రమైన మట్టి ఉన్న కలశాన్ని తీసుకువెళ్లి అమరవీరుల స్మృతిలో కార్గిల్లో సమర్పిస్తారు. కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఇంకా పారామిలిటరీ యూనిట్లు నిర్వహించే లాంఛనప్రాయ కవాతుతో కార్గిల్ విజయ్ దివస్ ప్రారంభమవుతుంది.

0: విన్నపాట దశావతారం చిత్రానికి వినీత్ పాడినది. సంగీతం హిమేష్ రేషమ్య, సాహిత్యం భువనచంద్ర. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిన ఉష్ణోగ్రతలలో మన సైనికులు ధైర్య సాహసాలతో, దృఢ సంకల్పంతో తమ లక్ష్యాలను సాధించారు. శత్రువుల నియంత్రణ నుండి ప్రతి శిఖరాన్ని, కొండను, బంకర్ను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా సైన్యాలకు మార్గదర్శకంగా నిలిచి త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టారు మన భారతీయ వీరసేనలు. గాలి వీచినందువల్ల కాదు, వారి చివర శ్వాసలతోనే మన జాతీయ పతాక వినువీధులు సంచరిస్తోందంటే అతిశయోక్తి కాదు. మన భారతీయ సేనకు, త్రివర్ణ పతాకకు సగర్వంగా ప్రణామం చేస్తూ కార్యక్రమంలో చివరిగా విశాల్ మిశ్రా బృందం పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం ఆర్ఆర్ఆర్.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమర